మండలేథ పరిమండలే అందరా సగల సుందరీయుగళమిందిరారమణ సంజయన్ మంజుళాం తదనురాసకేళిమై కంజనాభ సముపాద.

ఆకలయ్య కుదుకాగుల వేషభూషణ విలాస పేసల విలాసిని శతసమావృద నాగదో యుగ పదాగదా వియతి వేగదోధ సుర